కే కురాష్ అది దుష్మనున్న హంగురామ కురుంగా ఎవరెన్నెవ్వరు బుడ త్యబామీహుం కెత్తెరివాష్ అది దుష్మను అత్వెదానే మగుతక బలబల జిహాదు కుర్మ తయ్యారీగా తిబేషే అది త్యబామీహుం అల్లాహ్ తక్వా విర్వాష్ ఎయి త్యబామీహుం దిన్నవా నసయీబ్లి మఠకే.

0: మునియవస్ ఫిలువాలుమ నువధ్య ఎకెం మెగాహెర్ట్స్ దివేహి ఎఫ్ఎం ట్యూన్ కుందమ్మ.
1: లంచ్ బ్రేక్, లంచ్ బ్రేక్.
2: Lunch break.

best. టీ టైమ్ రిక్వెస్ట్ షో స్కోరీ అగైన్ దాని ఫస్ట్ కడి తీరి సింగ్ మహా మెమ్ మిస్టేక్ కేదన మేబీ ద వర్ల్డ్ విల్ నెవర్ అండర్స్టాండ్ అవర్ వెయిట్ బట్ వన్ డే విల్ లుక్ బ్యాక్ అండ్ స్మైల్ నోయింగ్ డిస్టెన్స్ అండ్ టైమ్ నెవర్ చేంజ్డ్ అవర్ లవ్ అంటిల్ దెన్ మై హార్ట్ విల్ కీప్ చూజింగ్ యూ ఎవ్రీ సింగిల్ డే యు ఆర్ ద రీజన్ సాంగ్ ఆర్టిస్ట్ కెలమ్ స్కాట్ డెడికేటెడ్ టు ఇమా ఓకే ఏం వి మా ఇన్సానికి రిక్వెస్ట్ జహాలదే అనే జహాల్ది పద్దు కొల్లాన కోరియం అదే సెబోరియమ్మ ఎహున్ తెరింగ్ ఇట్లా లవతక ఎహున్ తెరింగ్ మీ ఇంకే వాహక తవ్విస్ గెనెస్తేనా హిమ షోగా నా నోట్ కొల్లం బేను ఆ బ్యావరిన్న ఫహెజ్ జహాన్ని ఫుల్ సత్లి బేను పిఎస్ఎంఏ యాప్ మెదురుకో డిఎఫ్ఎం 91 మీ పేజ్ ఆ మెసేజ్ కొల్లాని

0: దివిహి ఎఫ్ఎం దివిహి నాయకు.
1: నువ్వు దిహ ఎకెమ్ మెగాహెర్ట్జ్ దివిహి ఎఫ్ఎం.

ఇంతకి అల్లాహషాయ్ ఎఖలాంగ రసూలాయ క్యమంతరివా మీహా ఇతాంగ దశం ఫింగారుతం హింగ హింగా హున్న స్వర్గతక వద్దవానితి ఇతాంగా ఎవరింగ్ అబద దెమి తిబెనివి గొతుగే బొడువెగెంవా నసైబ్ లిమ్మకీ ఎయ్యే.